0: మహేక్ వినరాగలజీ. నన్ని గేమ్ షో వినర్ టీమ్ జబర్ కమ్ చి కాలర్ రే అదే అదా మెహక్ హమ్ తో షహజాది మెహక్ తయ మినిట్ కా సాంగ్ హో రేఖా
1: మారే కభీ చౌక్కా మారే కభీ ఛక్కా కరే కోయి షోహీ తో హమ్ తోడే.